0: జాగ హాయ్ తోడి నక్కులాడి గుడి నక్కులాడి గుడి. తక్కు బాయి తల తాళు బాయి తల తక్కు బాయి తాళు బాయి లగ్నాల తల నక్కు నక్క తట్టు నక్క పక్కు నక్క అయినా ఓ బాజీరావు నానా
1: బాజీరావు నానా ఓ బాజీరావు నానా దీన అవరదే నాకు తుడి వరదేనా బాజీరావు నానా ఓ బాజీరావు నానా దీన అవరదే.